అది ఎవరెంగె వెరి రస్కలాంగె వజ్హఫుడు ఎదిగెం ఎకలాంగ్యం హెందునాయి హవీరు దుఆకుం అళుకొంకుం ఉళే మీహున్నాయకు కలేగి ఫానుగె నఫ్సు హిఫహట్టవ కిక్కురవ్వాషే. అది దునియేగె దిరి ఉళుముగె జీన తిరికం ఎదివడాగెం కలేగి ఫానుగె లోఫుడు ఎవరెం ఫియవా ఫహనళా దియను దివ్వాషే. అది తిమన్ రస్కలాంగె హందుమ కురుమం ఎమీహెగ్గె హి గాఫిల్ కురవ్వ. అది ఎమీహెగ్గె అమిల్ల ఎదుమ తబావె. అది ఎమీహెగ్గె కంతన్ను బాకంగా హద్దు ఫహన్ అళా ఫావా మీహక కలేగ ఫాను కియమం వె వడానుగన్నవాషే.

0: Rodeke, megársz tíve FM Omega Liga, kurja még indani Sportspeed. Mi a harke kurjan hori plan tá ki kuba?
1: Mi a haru kurjan hori plan tá ki mi huri ha mubára tá kuleru ez tá physically ves hama rangal rikava vefa mi vare recently tá mi job start kuri experience gain kuramong mi athletic life work life balance mi hama boda maintain kurunda ai hama beno avate ed Me job ba den kiyo ma vesda start kuram beano me bachelor's degree in hada mi haruka so e huria kame me rangala juggle kurum ai beano kama ki mi har
0: den voli mi dai rain kuria ti uman huri konje hunta ke ko bana vi ka pul kuram
1: konje hunta ki a rajya gavara veda var unpredictable kama inga nada ehem aslo rangala infrastructure no horo మీ సేండ్ కోట ఎగ్గ కుళేరు వేస్తో వర ఉందకు వాణన్ను మీ ఫెమ్ బొడువే
0: కోట తకే రంగల్ కోట తకే ముహిముకమ కపుల్ కురు
1: అవల కోట తకే హురుమకం వర ముహిముకమ మీ ఎగ్గ గుదెన్ ఫీల్డ్ క డెవలప్ కురుమంత అది గొంజంతాగ వర బొడ ఇంజరీస్ వర ఫేస్ కురం చేద ఎఫ్ఆర్ మీ ఎంఎఫ్ఆర్ ఎమ రీసెంట్ ఇంటర్ స్కూల్ గైస్ 2025 కా మీ సిహెచ్సి రిప్రజెంట్ కురేరుగా హఫ్తాయ్ kuring hama kulliya ka me knee pain nang aida knee pain na back pain na hema ma warab bod demotivate be dos kolga rangala nukule vidot team ay ki join nu ay practice taga eng hafta fa wa then ekama hor war deravi adi ay me final exams to a to exams hama war carry fa em mahaves nu etres mad dos kolen onnaane ekamo alhamdulillah huria ka ma algon achieve am me vida national top 10 ge 9th places achieve then me 2025 ke inter school championship pasti be uriya kame alunda hasil vegen dia so war a bada sugar mari ma kam
0: den mi dai rain dekem benu wad wa ki ko ba
1: dai rain dekem benu wad wa ki alunda emme rajya ge emme molu boli kulun teri taku tere ga himenu do aning hemi ko hitan arada aru ge semme molu te boli kulun teri
0: kam hitan arada
1: en listu ga ma navi like aundo
0: kulen beenu waku dina bunelam beenu mani kike
1: bunelam beenu wa ke ki komme conflict a struggle ekama face kuran che hunas breakdown nu ama ei ama generally dima waane kantatta so you have to build a strong mentality for it ama molen nu even evs ko ta ka kantatta face nu koshe so you should ama be prepared for it
0: naviti sabang aum ga warak gina bai ge hi ter kandi beenu khane kon kon bai ka shukura da ko lam beenu
1: special mention ne mi dontea hama me boda benoni dontea da then mamma mames then you shall me dombe bappa emna sam war boda shukura re
0: war boda shukuria navi tidim wagut kola
1: thank you
0: umida ki mi kulivarun adi mustaqbal ga ves kamyab mi ka navi vo migadi ga kure mi gen de sports beat mi shoni mala fami waki vedani ana homa do ves kulun tere ka eku ga badal kolum ge umid ga hun tere na ufa veri baaj ver do ha ken ede adi tive fm ge kure hun program ta ka dawatte assalamu alaikum